చిన్న తమిళ పయన్ సెట్వం చెన్నై టు ధారావి టోటల్ గలిజి మచి మోదిన కానీ ఖాళీ గొలుసుడ పోల ఎన్న సీండి నాక పొంగువ ఇప్పల ఎంగల పారు ఊరు పుల్ల తారుమారు తారుమారు ఆ ఎడే చలి.